ఇద్దస్ నమసే తిస్ అటే వసరే ఉపతలబా ఇద్దస్ నమసే అణువకే అపెన్ సదాటం వెన్నుగే మిల్టన్ పెరేరా శ్రీలంక గాయన శిల్పే అమరణీయ నామయక్ ఓహుగే శాంతిమత్ విలాసితామత్ వివిధ రసేం పిరును స్వరయ నిసా ఓహు హెట సా హెత్తవ దశకే జనప్రియ గాయకే కులెస ఇహలట పెమినియా సినిమా గీత నాట్య గీత జనప్రియ గీత సియలుమ శేస్త్ర వల ఓహుగే సువిశేషి సటానక్ తబా తిబెనో అమ్మా సిద్ధా సంద తారకా పాంగ్ ఒబమా సెమింగ్ ఆదరే వెని గీత ఉగే జనప్రియత్వ తావదొరట తావరు కల ఓగే గాయన శైలియట తిబు విలాసితావ శబ్ద బలే సా రసవత్ ప్రకాశన శక్తియ నిసా ఓ వినస్మ కళాకారుణ మిల్టన్ పెరేరాగే గీత అదత్ అసన విట ఇదా గీ రసే శబ్ద బలే సా సత్య సంగీత రసే తవమజ్జీవమానాయ్